0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం. యేసుదాసు అసలు పేరు కట్టస్సేరి జోసఫ్ యేసుదాసు. యేసుదాసు భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు మరియు గాయకుడు. పద్మవిభూషణ్ పురస్కారం, 7 జాతీయ పురస్కారాలు మరియు కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి 5 సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 సార్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 1 ఉత్తమ గాయకుడిగా పురస్కారాలు అందుకున్నాడు. ఈయన శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు మరియు సినిమా పాటల గాయకుడిగా సుపరిచితుడు. అందరికీ వివిధ భారతీయ భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాడు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు గారు ఆయన సినిమాల్లో యేసుదాసు గారి చేత కనీసం 1 పాట అయినా పాడించుకునేవారు. యేసుదాస్ సతీమణి ప్రభ, వీరికి 3 సంతానం, వినోద్, విజయ్ మరియు విశాల్. విజయ్ యేసుదాస్ కూడా సంగీతాభిరుచి గలవాడు. వీరు చెన్నై మరియు కేరళలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. యేసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరుగాంచాయి. అయ్యప్ప పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. తెలుగులో యేసుదాసు పాడిన సినిమాలు మేఘ సందేశం, జీవనజ్యోతి, గంగ, అంతులేని కథ, నిరీక్షణ, అమ్మ రాజీనామా మొదలైన సినిమాలకి తెలుగు గొప్ప పాటలు పాడారు. ఆయన పద్మవిభూషణ్ అందుకున్నారని చెప్పాము. పద్మవిభూషణ్ పురస్కారం 2017లోని, పద్మభూషణ్ 2022లో, పద్మశ్రీ 1973లో, ఇంకా ఎన్నో మరెన్నో పురస్కారాలు అందుకున్నారని కూడా మనం చెప్పుకున్నాము. ఈరోజు మనం యేసుదాస్ పాడిన కొన్ని హిట్ సాంగ్స్ని ఈ ప్రోగ్రాంలో విందాము.